ఏసు అంత కొచ్చరికి అలిగిందను నినద్ద. కెఫేన్ మిశ్రవు ఏ కోపి రసయ కోపి పాట అస్తెక్క ఏసు అంత తెక్క అద్దటాత్ మాతకే జీవత్ వినో కోపి కోపేకి నగినయన సుమాష్ ప్యాక్ వాగే అతీతే మతకే మీట ఇత పురా పెతిరినో ఒయాగి సుందత్ ఏవాగేమై కొచ్చర కాలేకి అత్ మాతకే మైకేని నెత్తి ඒ සුවඳ ආයෙත් දැනුනාම කෝපි පාට ඇස් දෙක හිතේ කොනකින් මතු වෙලා අමතක කළා කියලා හිතපු හැඟීම් ආයෙත් අවදි වෙනවා. ඒත් ඒ සුවඳ කොච්චර සුන්දර වුණත් ඒක පපු හූරණ තරමට රිදෙන බව මං කාට කියන්නද? ප්‍රාර්ථනා දෙවමිනේ.